సుందర్ గారు తాను సేవా సేవకు ప్రవాణం అంతర్జామి పురుకు ప్రధాన దేశమాన్ బసే శోతని హాల్ తాగని నావద కాలు అమృపాయ అమరాపదపాయ సాధు సంగ నాను కర్తె హ్రో జ్ఞాన అంజన గురు దియా జ్ఞాన దేర్ వినాశ హర్ కృపాతే సంత పేట్యా నాను కుమారు ప్రగాశ్వది